0: ఇది
1: నమయన
0: అంటే డై మై కేతా అన్నం లాజం లూబే లూబే అన్నం లియురేం బా జలై బింకో అంటే అపివిరే ఎత్తురులో దేదిదే తే లంపో గాడువా బజలై తే లంపో కునియం సతియా Tiba bapa ke orang bukan awak ke selamat datang kami dua imam nanti di rumah.
1: Oh nak
2: anak kita merti ke atur penglikun pajak lalut namun kebah kita nak.